బ్లాక్ చేసి నోళ్ళు డబ్బు దాచుకుంటారు. కాస్త విచ్చమెయ్యమంటే మూతి ముడుచుకుంటారు. ఆ దాచుకున్నది దోచుకుంటే తప్పవ పోతారు, తిట్టర పోతారు. నాను కూడా రజ్జాతానే.

సుప్రభాతం సూర్యేందు భూమ బుధ తిష్టతి శుక్ర సౌర ప్రాతుర్వజాది కచరీ విబుదైస్త సిద్ధి యోగీశ్వరైస్త తమహర్షి గణై అవేద్యే కృష్ణ మారీ గిరిజే తవ సుప్రభాతం శ్వేతాయుగేసి సగునందన పూజితాం యద్వాపరే చ యగునందన వందితాసి తాభ్యామనుగ్రహపరే జగదంబికే.

సుశేషవాసుకి ముఖైకి సర్పరాజైకి సుసేవితే వల్మీక నిలయే కృష్ణ సర్పరూపే సుమంగళం శాంతరాకాశ విభ్రాక్ష కామమీనాయ సాక్షిణి సప్త కళ్యాణ నిష్టాయై కృష్ణ మాజై సుమంగళం.